0: వందనా భగవాన్ శ్రీ ఆనందకంద భగవాన్ శ్రీ కౌకల్యాణ భగవాన్ శ్రీ దశరథ నందన భగవాన్ శ్రీ కైకే నందన భగవాన్ శ్రీ సుమిత్రా నందన భగవాన్ శ్రీ చారో భయ్యన్ శ్రీ హనుమాన్ జీ రామ జన్మభూమి
1: జయ శ్రీ కృష్ణ జన్మభూమి కీ జయ శ్రీ కాశీ విశ్వనాథ కీ జయ శ్రీ అయోధ్యా ధామ కీ శ్రీ సరియూ మహారాణీ కీ జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్ కీ గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కీ సమస్త పూర్వాచార్యో కీ సర్వసంత వైష్ణవ భగవాన్ కీ సత్య సనాతన ధర్మ కీ